మదూత హనుమన్యదునాథ దాస శ్రీ భీమసేన వరరౌక్య పురావతార శ్రీ వ్యాస హృత్ప్రియతమామిత శుద్ధ బుద్ధి శ్రీమధ్వరాజ భవతాత్త వసుప్రభాతం బ్రహ్మాజ్ఞయాదితి కులే బహుదోష పూర్ణే జాతోపి భక్తి భరితో భువనం సమస్తం యోపీ పవోది విశదాంబర శంఖ

సోమాన్ వయోద్భవ సమస్త సురాజమౌలే భూభార సంహరణ తోషిత కృష్ణమూర్తే బాహ్లీక రాజ బహురాజ సుధర్మ ధావన్ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీకృష్ణ దేవ నృపతి సకలం స్వరాజ్యం యస్మై స్వమప్యమలయార్పయదాత్మభక్త్యా శ్రీ వ్యాసరాజ విదూషాంవర దివ్యమూర్తే శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీమూల రామ పద పంకజలోల భృంగ శ్రీ పూర్ణబోధమత రమ్య సుధాబ్ధి చంద్ర శ్రీ గౌతమాన్వయ విభాసక భవ్య సూర్య శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం స్వీయాన్ సమస్త నిగమాన్ ప్రవిలోక్య సూక్ష్మే సద్భాట్ట సంగ్రహమిషేయ దువర్యవక్త్రే శ్రీజైమి నిర్యమభిపూజయతేతి మోదాత్ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం స్పష్టార్థకైరనతి విస్తృత సూక్ష్మ వాక్యైః సూత్రార్థభాసకమవేక్ష్య తంత్ర దీపం వ్యాసో యశోభిరభిపూరయతే సదాయం శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం స్వస్వీయ శాస్త్రగతమర్థమతోధికం చ దృష్ట్వా యదీయ కృతిషు ప్రణయాతి నమ్రాః అర్చంతి పాణిని ముఖాయ మగాధబోధాః శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం రమ్యా సుధా పరిమళోల్లసితా చ కాశే సచ్చంద్రికాపి సుశుభే విలసత్ ప్రకాశా టీకాశ్చలేసురమితైః స్ఫుట భావదీపైః శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం రమ్యార్ధరత్న పరిభూషిత సర్వగాత్రీ సర్వాశ్రుతిః స్వశిరసా సహితేందిరాయం ఆరోప్య రక్షతి సదా నిగమాంతరాజ్యే శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీ వెంకటార్యవరతిమ్మణ గోపికాంబ దంపత్యనుత్తమ తపఃఫల వైణికాగ్ర్య దారిద్ర్య దుఃఖ భయ భంజన పుణ్యమూర్తే శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీ వెంకటార్యవరతిమ్మణ గోపికాంబ దంపత్యనుత్తమ తపఃఫల వైణికాగ్ర్య దారిద్ర్య దుఃఖ భయ భంజన పుణ్యమూర్తే శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఆనందతీర్థ జయతీర్థ కవీంద్రతీర్థాః శ్రీరామచంద్ర విభుధేంద్ర జయీంద్రతీర్థాః ఆశీస్యతం ప్రదతి స్పృహయంతి యస్మై శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం వాదీంద్రతీర్థసుమతీంద్ర ముఖాస్తువంతి కర్మంది నో గురు గుణస్తవ నైరుదారైః త్వాం పశ్యతాననుగ్రహాణ దయాద్ర దృష్ట్యా శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం గార్హస్థ్యముత్తమయాచితలబ్ధవృత్యా కష్టేన యోనిరవహోహ్యధునాశ్రితాన్ స్వాన్ సర్వేష్టలాభ పరిపుష్ట తనూన్ కరోషి శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీమత్సుధీంద్రవరయోగి సరస్వతీభ్యాం సంప్రేరితో యతి రఘూర్బహునాశ్రమేణ మంత్రాన్ జపస్యను దినం జగతీం పునాసి శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం గంగాది పుణ్య సరితః ప్రణయాతి బద్ధాః సద్రత్న హేమ జల కుంభ శతైరిదానీం త్వాం స్నాపయంతి విధివచ్చ జయోగ నిద్రాం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం గంగాది పుణ్య సరితః ప్రణయాతి బద్ధాః సద్రత్న హేమ జల కుంభ శతైరిదానీం త్వాం స్నాపయంతి విధివచ్చ జయోగ నిద్రాం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం మందార పుష్పదధి కుంకుమము

ృపాధనచయం బహువాహనస్త మానీయదర్శన కృతే బహిరావసంతి తాన్ పావయాజ్య కృపయా నిరపేక్ష యోగిన్ శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. ఏషా సమస్త జనతా పరరాత్రకాలే శీతార్దితాపి దధతీ వసనం జలార్ద్రం త్వాం సేవతేథ పరిపూరయ తత్తదిష్టం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. శ్రీమూల రామ జయ దిగ్విజయాచ్చ రామాన్ వైకుంఠవాసమధ పూజయితుం సమేహి సర్వేభ్యమీ విధికరా విహితాత్మకృత్యాః శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. ధన్యాయిమే తవ గుణస్తవ నైర సంఖ్యైః కంఠోద్గతైర్దశ దిశామశుభం హరంతి శృణ్వంతి దేవసు జనాన తకంధరేణ శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. ఛాత్రాయిమే పరిమళాది నిబంధ పాఠ్య భాగావలోకన కృతః పఠనాయ సజ్జాః ఉత్తిష్ఠ పాఠయ సుధా మధురారవేణ శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. ఛాత్రాయిమే పరిమళాది నిబంధ పాఠ్య భాగావలోకన కృతః పఠనాయ సజ్జాః ఉత్తిష్ఠ పాఠయ సుధా మధురారవేణ శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. శాస్త్రేషు పూర్ణధిషణా అపి పండితాస్తే ద్వార్యా సతే స్వ బహు సంశయయాపనాయ ఉత్తిష్ఠ ఛింధి హృదయస్థిత సంశయాంస్తాన్ శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. మంత్రాలయే సురుచిరే వరతుంగభద్రాతీరంగతే సకల దైవత సన్నిధాని బృందావనే నివసతే గురవేర్పితోహం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం.

సత్కర్మ మార్గ పరిహీనమతీవ దుష్టం దుష్కర్మ వారి వివహే పరితస్సు భగ్నం భక్త భక్త పరు

మధ్యాహ్న సంగత శతార్క విభోరు కాంత్యా దేదీప్యమాన హరిచారు ముఖారవిందం సంగీక్ష మోద కరచారు సుధా